0: इस गीत के साथ ही फिल्मी गीतों का कार्यक्रम गीत अतीत अब संपन्न होता है। ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। इस समय दोपहर के 12 बजे हैं। लीजिए अब सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్. ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం.

నేటి అమృతవర్షిని తెలుగు ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం. నేటి అమృతవర్షిని తెలుగు ప్రసారాన్ని మీ ముందుకు తెస్తున్నవారు ఆర్ ధ్రువకుమార్.

శ్రీ పరాభావనాం సంవత్సరం ఉత్తరాయణం బహుళపక్షం షష్ఠి జూన్ నెల 6వ తేదీ ఈరోజు శనివారం.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. కేయు రాణి నా భూషయంతి పురుషం హర నా చంద్రోజ్వల నా స్నానం నా విలేపనం నా కుసుమం నాలాంకృత మూర్ధజ వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృత ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. భావము, మనిషికి బంగారు ఆభరణాలు ముత్యాల హారాలు అలంకారం కాదు. పూలమాలలు పరిమళ ద్రవ్యాలు స్నానాలు ముఖ్యం కాదు. సంస్కారంతో కూడిన మాటలే మనిషికి సిసలైన అలంకారాలు. పైవన్నీ క్షీణించేవే, క్షీణించని మంచి మాటయే సిసలైన ఆభరణము. శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర్ద్వీప నౌకల సేవా వివరాలను వినండి. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా స్వరాజ్ ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరల అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ నుండి బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి భారటాంగ్ రేపు ఉదయం 6:15 బయలుదేరి సహీ ద్వీప్కు వెళుతుంది. మరల అదే రోజు ఉదయం 8:30 అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి నార్త్ పాసేజ్ రేపు ఉదయం 6:15 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అదే రోజు ఉదయం 8:45 అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి నార్త్ పాసేజ్ రేపు ఉదయం 6:15 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కి వెళుతుంది. మరల అదే రోజు ఉదయం 8:45 అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిజంగా రేపు ఉదయం 11:00 బయలుదేరి సహీ ద్వీప్కి వెళుతుంది. మరల అక్కడ నుండి మధ్యాహ్నం 1:00 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కి వెళుతుంది. మరల అక్కడ నుండి 2:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి హట్ బే రేపు ఉదయం 11:30 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కి వెళుతుంది. మరల అక్కడ నుండి మధ్యాహ్నం 2:00 బయలుదేరి సహీ ద్వీప్కి వెళుతుంది. మరల అక్కడ నుండి 3:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణి

0: లక్ష్మి రేపు మధ్యాహ్నం 2:30 బయలుదేరి షహీద్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి సాయంత్రం 4:30 బయలుదేరి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి కమోర్త రేపు సాయంత్రం 5:00 బయలుదేరి సురాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి తరువాత రోజు అనగా 8/6/2026 ఉదయం 5:30 బయలుదేరి వయా షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను విన్నారు.
1: जब आप बच्चों के आसपास धूम्रपान करते हैं तो उन्हें हजारों ऐसे केमिकल से प्रभावित करते हैं जिनसे उनके जीवन को खतरा है। बीड़ी सिगरेट के धुएं में साइनाइड और कार्बन मोनोऑक्साइड जैसे कई जहरीले तत्व होते हैं जो स्वास्थ्य की गंभीर समस्याओं को जन्म देते हैं, जैसे कानों में दर्दनाक संक्रमण, गंभीर अस्थमा और जानलेवा निमोनिया। बच्चों का जन्म के समय कम वजन बीड़ी सिगरेट के धुएं की वजह से भी होता है और ये अचानक होने वाली शिशु मृत्यु के जोखिम को दुगना कर देता है। इसीलिए आज ही बीड़ी सिगरेट पीना छोड़ें।
2: अरे वाईफाई, सुनना मेरी बात।
3: हाँ भाई, बोलने का ना।

0: कल के लिए।
1: समझ गया भाई, जरूरी है, क्योंकि सेहत बोले तो जिंदगी और सेहत बोले तो खुशहाली।
2: శ్రోతలు, నేటి ఫిలిం సాంగ్స్ కార్యక్రమంలో భాగంగా విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుండి మేఘాల్లో అనే పాటకు కార్తీక్ శ్రీరామచంద్ర గారు గాత్రం అందించారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గురించి వినండి.
1: భారతదేశంలో పేదలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. పేదలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో తీసుకురావడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రారంభించారు. ప్రతి ఇంటిలోనూ కనీసం ఒక ప్రాథమిక బ్యాంకింగ్ ఖాతాతో బ్యాంకింగ్ సేవలను బాటమ్ ఆఫ్ పిరమిడ్ వినియోగదారులు అందుబాటులోకి తీసుకురావడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఎటువంటి ముందస్తు నగదు లేకుండానే ఈ ఖాతాలను తెరవవచ్చును. ఈ పథకం ద్వారా లభించే ముఖ్యమైన ప్రయోజనాలు: ఖాతాదారులకు ఉచితంగా రూపే డెబిట్ కార్డు లభిస్తుంది. ఈ కార్డుపై 2 లక్షల రూపాయల వరకు ప్రమాద భీమా రక్షణ ఉంటుంది. ఖాతాను సక్రమంగా నిర్వహిస్తే అత్యవసర సమయాలలో అదనంగా 10,000 రూపాయలు వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉంటుంది. ప్రభుత్వం అందించే సబ్సిడీలు మరియు సంక్షేమ పథకాల నగదు నేరుగా ఈ ఖాతాలోకి జమ అవుతాయి. ఖాతా తెరవడానికి కావలసిన అర్హతలు: దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. 10 సంవత్సరాలు నిండిన ఏ భారతీయ పౌరుడైనా ఈ ఖాతాను తెరవవచ్చును. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు లేదా ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా గుర్తింపు కార్డు సమర్పించాలి. ఈ ఖాతాను ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు లేదా మీ పరిధిలోని పోస్ట్ ఆఫీసులో సులభంగా తెరవవచ్చును.
0: శ్రోతలు, మీరు ఇంతవరకు ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం యొక్క వివరాలను తెలుసుకున్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా దొంగ దొంగది చిత్రం నుండి వాన వాన వల్లప్ప అనే పాటకు చిత్రగారు గాత్రం అందించారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా విక్టరీ వెంకటేష్ గారు నటించిన దేవీపుత్రుడు చిత్రం నుండి ఓ ప్రేమ అనే పాటకు శంకర్ మహాదేవన్ గారు గాత్రం అందించారు. సంగీతం మణిశర్మ. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా విక్టరీ వెంకటేష్ గారు నటించిన ప్రేమించుకుందాం రా అనే చిత్రం నుండి మేఘాలే తాకింది అనే పాటకు ఎస్పి బాలు చిత్రగారు గాత్రం అందించారు. రచన సిరివేనల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

ప్రకృతి ఎసగన పెన్నది, మధురమైన మన తెలుగు తల్లి సన్నది. ఇంతటితో నేటి అమృత్ వర్షిని తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాము. అంతవరకు మీ ఆర్ ధ్రువకుమార్ సెలవు. నమస్కారం.